అది రజుయి ఇద్ద ఫియవా ఎహిన్ ఇద్దాగావా అంహనుం గాతుగా తియబామిహుం ఖావిని కురం ఇదేఖంగ మచ్చ దేహవ నువత ఇషారా కురా బహిబ్బునుమామిదు నువత తియబామిహుంగె హిదు తెరేగా ఖావిని కుర్ముగ కస్తు ఫొర్వాఫా బేబుమామిదు తియబామిహుంగె మచ్చగ ఫాఫైన్నెతె హమకశ్వరుం తియబామిహుం ఎకంబలుంగె కిబైం సరీహకు ఖావిని కుర్మం ఇదేఖం అల్లాహు దెనవడిగింవే ఎహెనెక్కమకు షర్ఐ హమాగె మతిం వా బహి త్యబామీహుం బునుం ఫియవా ఎకంబలున్న ఖావిని కుర్మామెదు వాదువే నుహదాహుషికమే అది ఎకంబలుంగె ఐద్ద హమవిజ్జమ దాంది త్యబామీహుం ఎకంబలున్న ఖావిని ఆకుదు నుకురాహుషికమే అది త్యబామీహుంగె నఫ్సు తౌగావా కంత హమ కశ్వరుం అల్లాహు దెనవడిగిం వాకం త్యబామీహుం దన్నాషే ఫహె త్యబామీహుం ఎకలాంగె బిర్వతి రఖాతిర్వాష అది హమకశ్వరుం అల్లాహి గిన గినెం ఫాఫ ఫుస్సవా హలీం వంత రస్కలాంగికం త్యబామీహుం దన్నాషే.

ఈనవ్వెద్దుంగా మజ్బూరు కుర్మిన్నతే హమకశ్వరం బొలాలతుగా అందరికంగ తెరేం హిదాయతుగ సాఫ్ అలిమగు ఇంగిఫాడు ఇచ్చే ఫహె షైతోనాయ ఖాఫిరుయ అల్లోహం ఈమాం వా మీహా దన్నాషే ఫహె ఎ మీహా ఎమ్మె వరుగద అకైదాగా హిఫా ఠాఫికం కశ్వరే నెతి దియుమెం ఏఖన్నువే అల్లోహై మొళం అస్సవా ఒడిగింవా మొళ దెను ఒడిగింవా రసలాంగే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గోవాలివే తనుగా ఎ నమాదు అదా కురుం వరం ముహిము అడుకమి. నమాదు ఫరు నమాదుగ జమాఅతుగా కొరవిగిన్ దియుమకి ఎయి మూమిన్ తకున్నట్టక హ్యోకం బుడుగెం వాకమి ఫిరిహిం బేఫున్నట్టక వాజిబ్ కొరవిగెం వా ఫరుదే. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు విదాడుని తెబామిహు మాదమ అల్లాహ్ సుబ్హానహు వ తాలాయ ముస్లిమె గొతుగా బద్దల్ కురం ఎదేకమవ్వానమ మి ఫరుల్ ఫస్ నమాదం ఎ నమాదు తక గోవాలివే తనుగ ఎబహి మిస్కితుగా అదా కురుమ రక్కా తెరివాష. తెబామిహుంగె నబీయాగె సున్నతికి ఎయ్యి తెబామిహుంగె నబీయాయ సుననుల్ హుదా తెదుమౌగె సున్నె దెవ్వికిం వే. నమాదు హిమేని మి తెదుమౌగె సున్నతుగె తెరేగె. నబీయా సల్లల్లాహు అలైహి వసల్లమ గినెస్ తెవ్వాఫావాగుత మిస్కితుగా ఏ అడుకం అదా కురా హుషికమే. తెబామిహుం మునాఫిగె ఫదాన్ నువత ఖిలాఫె ఫావా మీ ఫదాన్ గేగా మీ నమాదు కురాకమ వానమ. తెబామిహుం ఎవని తెబామిహుంగె నబీయాగె అమురుఫ్ల ఎకలేగ ఫానుగె హిదాయత ఎకలేగ ఫానుగె సున్నత ఖిలాఫెఫె. తెబామిహుం ఎకలేగ ఫానుగె సున్నత ఖిలాఫుజ్జికమ వానమ. తెబామిహుం మగుఫురదిజ్జె ఖండ ఎలిగెన్ హురి మునాఫిగకు మెనుయి ఫరు నమాదుగె జమాతన్ హాజిరునువె నుహున్నానితే. మీ సహాబీ బేకలుంగె విష్ణుఫుడు ఎబేకలున్న మా నబీయా సల్లల్లాహు అలైహి వసల్లం దస్కొద్దెవ్వవా తరుబియ్యతు కురవ్వవాఫావా గొయ్. ఎహింకమున్ ఎబేకలున్న విష్ణు వెడాగన్నవని ఫౌరు నమాదక గోవాలివే హిందు ఏ నమాదు అదా కురుమట్టకా ఏ గోవాలివే మిస్కితెగ్గె జమాఅత వడాగిన్ ఏ జమాఅతిగ్గా ఏ నమాదు అదాను కురుమకి ఎయి మునాఫికముగె సిఫ ఎమి హెక్కి బాగా హూరికముగె హెక్కెగ్గుతు. ఎహింకమున్ సహాబీ బేకలుంగె తెరేన్ అగుణ్ మెన్న ఫెనిఫెన్ నువె ఎబేకలు ఫరు నమాదుగె జమాత ఫస్వె తిబ్బవా తీవె. ఎహెంవెగెన్ ఎకలే ఫాను వాహకొన్ నిమ్మవాలము విదాడువని మీహకు ఫిరు కిఫావెస్ నువత దెమీహెగ్గి అత్లఫ్ కురవిగెం వా హారుగావెస్ ఫరు నమాదుగె జమాతన్ అవు హుట్టె. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగా వా తనాయి త్యబామీహుంగె ఫహతుగా వా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకే ఎఖలాంగెయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: అది ఎవరెం బుణాకముగా వియే తిమమ్మెం మరువే వెయ్యశాయి కషితకక వెజ్జెహిందు అలుం దిరుమక ఫొణువ్వానే బయకు కముగా హమ కషవరుం తిమమ్మెం వే హెయ్యే అవ ఆబాఉనల్ అవ్వలూన్ అది తిమమ్మెంగే ఇస్వెదియ కాబఫైం వెస్ హెయ్యే قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ لَمَجْمُوعُونَ إِلَى مِيقَاتِ يَوْمٍ مَعْلُومٍ
1: كَلَيْغِ فَانُ وِدَالُ وَاشَ هَمَا كَشَوَرُمْ إِسْوَدِيَ مِيهُنَّائِ فَهُمْ أَنَّانَ مِيهُنِّي إِنْغِجِمْوَا دُوَهِگِّ كَنْدَالُ وَافَاوَا وَغُتَكَ ఎక్కురవ్వానే బయకు కం కషవరే
0: సుమ్మ ఇన్నకుం అయ్యుహద్దాల్లూనల్ ముకద్దిబూన్ లఆకిలూన మిన్ షజరిం మిన్ జక్కూం
1: ఏ మగుఫ్రిదిగెంవా అది దొగుకురా మీహున్నేవ్ దెన్ హమ కషవరుం త్యబా మీహుం జక్కూము గహుం కానే కంకషవరే
0: ఫమాలి ఊణ మిన్హల్ బుతూన్
1: ఫహే ఎయిన్ బండుత ఫురాలానే మే
0: ఫషారిబూన అలైహి మినల్ హమీం
1: ఫహే ఏగె మచ్చ కెకి కెకి హున్న హూణు ఫెన్ బోనే మే
0: فشاربون شرب الهيم
1: فهي فيمبوا جنفاوا جملتا فيمبو فدان
0: هذا نزلهم يوم الدين
1: قيام الدوهم اورنج مهمان داري اكي مي
0: نحن خلقناكم فلولا تصدقون
1: త్యబా మీహుం హెద్దెవి తిమన్ రస్కలాంగే ఫహె త్యబా మీహుం తెదునుకురణి కీ వెహెయ్యే
0: అఫరఅయ్తుమ్ మా తుమ్నూన్
1: త్యబా మీహుం బేరుకురా మన్యా మెదు త్యబా మీహుం ఫహె విస్నా బెలి ముహెయ్యే
0: أأنتم تخلقونه أم نحن الخالقون
1: اتكتي هدني تيبا ميهن هي نواتا هدوا فراتكي تمن رسكلانج هي
0: نحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుడిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకమె నమాద కురవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవని తెబామ్యుంగి తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కురా ఇంతిజారి ఏవిస్ ఏనెట్టక నమాదు గుతుగా లేవిగిన్ దాని ఏంకమున్ మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగి తెరేగ్ ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కురవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరుడుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకమున్ ఏనెట్టక నమాదు గుతుగా ఇకం లేవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కురవ్వని మీహకు ఏనా నమాదు కుర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గిన్ ఇంకమ వానమ ఏన హదస్వరి నువే నువత మీహక వాహక దిక్కుముగ సోబుం ఏనగి దిక్కురు మెదు కండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికి బీకను ఏనయ దువా కొద్దుము గిందవానితి ఇబేకను విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అడుగుడు మెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగి ఉమ్మీదుగ అడుగుడు మెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగి కురింకముగా వేస్ అది నమాదుగి ఫహుంకముగా వేస్ ఏ మలాయికె బేకలుంగి దువా అడుగుడు మెన్న లిబిగిన్ దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుసవాదివుమష అది ఎమూమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహ్ హతతుగా కురేముందా దుఆయకముగ ఇఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఇబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖర్ దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.